మిథు మల దిరింగ్ హే స్టక్చర్ చూస్తే దిరింగ్ హే పేపర్ చూస్తే ఆస్ కర్మే స్కూల్ నే చితో షి ఫింగ్ యన్న నాదా చాంగ్ పంచే మిత్యాలే మియా సోమసం మాత్యో కులే కులే తేవి జుగ్మా నే చాం షి నాదా కులే కులే రిజల్ట్ జోస్ జజి కి నాదా నా జరా నో పా యూనివర్స్ నా హీలియం గ్యాస్ పో సోమ సెకండ్ మోస్ట్ అబండెంట్ చలక్ చిన్ దోంగోమా నాదా నిమా నో నిమా నాదా చంగ్మసం నీరస్ స్టార్ జోనో సోమసం కోన్ స్టార్ జిన్ ఓ తేన ఆస్తాస్ తేన తేన నాదా ఇకస్